కృషి వికాస్ శాఖ మరియు పత్రిక విద్యాశిక్ష సంఘాలు సమీకరణ నిర్ణయం ఇచ్చు సత్సంఘాలు ఇతర పట్టణ ఆర్థిక అనుసరి